ఆయన్స్తు మన్నమస్యంశ యజమానస్తమేవచ అనాదినిదనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్ బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వ

వామన ప్రాంశుర్ అమోఘ శుచిరూర్జిత అతీంద్ర సంగ్రహ సర్వోధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు అతీంద్రియో మహామాయో.

గహనోగుహః వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువః పరర్దిపరమస్పష్టతుష్టపుష్టశుభేక్షణః రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమః వైకుంఠపురుష ప్రాణ ప్రాణద ప్రణవపృతుః హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయుర్దోక్షజః ఋతు